0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
1: Listen to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasarao. He is accompanied on violin by Sri Ivaturi Vijeshwar Rao and on mridangam by Sri Vankayala Narasimham.
0: Karyakramamlo munduga vinandi Hasti Vadanaya Navaroju Ragam Misra Chaputalam.
1: Sri Sandhyavandanam Srinivasarao begins his rendition with a composition in rag Navaroju, Hasti Vadanaya, set to Misra Chaputal.

0: ఇప్పుడు వినండి కేదార గౌళ రాగంలో శ్రీ నీలోత్పలాంబికాయై ఆది తాళం.
1: You will now listen to Shri Neelotpalambikayai, a composition in rag Kedara Gaula set to Aditaal.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రచాపు తాళం.
1: Continuing the rendition, you will now listen to a composition in rag Mangala Kaishiki, Shri Bhargavi, set to Mishra Chaputa.

0: కార్యక్రమంలో చివరగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపకతాళం.
1: Shri Sandhyavandanam Srinivasa Rao concludes his vocal recital with a composition in Rag Madhyamavati, Dharma Samvardhani, set to Rupakta.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
1: You were listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasa Rao. He was accompanied on violin by Sri Yuvaturi Vijeshwar Rao and on mridangam by Sri Vankaila Narasimham.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri Popuri Gaurinath, supported on violin by Srimati B.V. Durga Bhavani, and on Rudangam by Sri K. Sai Giridhar.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పోపూరి గౌరీనాథ్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గాభవాని వయలిన్, శ్రీ కె సాయి గిరిధర్ మృదంగం.
1: ఫస్ట్ యూ విల్ బి లిజనింగ్ టు ఎస్వాతి తిరునాల్ కీర్తన దేవ దేవ కలయామితే ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్టు రూపుక్తాళ్.
2: కార్యక్రమంలో ముందుగా దేవ దేవ కలయామితే స్వాతి తిరునాల్ కీర్తన మాయామాళవ గౌళ రాగం రూపకతాళం.

0: You have just listened to a Syamasastra Kruti, Marivere Gati Avaramma, in Rag Ananda Bhairavi, set to Mr. Chaputal.
1: In the Varaku, Marivere Gati Avaramma, Syamasastra Kirtana Vinnaru, Ananda Bhairavi Ragam, Mr. Chaputalam.
0: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Vocal Recital by Sri Popuri Gaurinath.
1: Meeru Vintunnaru, Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కార్యక్రమంలో పోపూరి గౌరీనాథ్ గారి గానం వింటున్నారు.
0: నౌ యు విల్ బి లిజనింగ్ టు ఎ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి మరివేరే దిక్కెవరయ్యా రామా ఇన్ రాగ్ షణ్ముఖప్రియ సెట్ టు ఆదితాళ్.
1: తర్వాత మరివేరే దిక్కెవరయ్యా రామా పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన షణ్ముఖప్రియ రాగం ఆదితాళం.

0: Thangambai, Sri K. Sai Giridhar. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: రాగం ఛానల్లో మీరింతవరకు పోపూరి గౌరీనాథ్ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గాభవాని వయలిన్, శ్రీ కె సాయి గిరిధర్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం, గౌళరాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్ రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati M. Seshamani. She is accompanied on violin by Sri M. Suryadeepthi and on mridangam by Sri P. V. Kamaraju. Srimati Seshamani begins her recital with a composition of Mysore Vasudevachar, Pranamamyaham, in Raag Gaula set to Aditaal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజ స్వామి కృతి భక్తి బిచ్చం ఇయ్యవే రాగం శంకరాభరణం రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి భక్తి బిచ్చం ఇయ్యవే ఎన్ రాగ్ శంకరాభరణం సెట్ రూపక తాళం.

0: ఇప్పుడు వినండి ఖమాస్ రాగంలో జావళి అపదూరుకు లోనై తినే ఆది తాళం పట్టాభిరామయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆది తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరి వింటున్నారు వార్తి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి మృదంగం పై శ్రీ పివి కామరాజు కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాల కనక మయ్యచేల అఠాణ రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆది తాళం
1: దిస్ ఈజ్ రాగం 24/7 DTH, anytime, Indian music. You're listening to a Carnatic classical vocal recital by Srimati M. Seshamani. She is accompanied on violin by Sri M. Suryadeepthi and on mridangam by Sri P. V. Kamaraju. Srimati Seshamani continues her recital with the composition of Tyagaraja Swami, Bala Kanakamaya Chela, in Raga Thana set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఆడిన మహరుడు ఫరజ్ రాగంలో పుళియూర్ దొరైస్వామి రచన ఆదితాళం
1: శ్రీమతి శేషమణి concludes her recital with a composition of Puliyur Doraiswamy, Aadenamma Harudu, and Raag Faraz set to Aaditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shrimati M. Seshamani. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. V. Kamaraju. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.